0: నీకెందుకు నిర్దయ ఐదనే చరణ ధరలో నీవై త్యాగరాజుపై నీకెందుకు నిర్దయ
1: ధరలో నీపై త్యాగరాజుపై నీకెందుకు నిర్దయ
0: ಹೌದು ಫಸ್ಟ್ ಇದು ಸ್ವರ ಹಾಡಿಬಿಟ್ಟು ಸಾಹಿತ್ಯ ಹಾಡೋಣ ಕ್ಲಿಯರ್ ಆಗಿರುತ್ತೆ ಮೂರು ಅಕ್ಷರ ಬಿಟ್ಟು ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ ತ ಕಿ

ఎందుకు నిర్దయ హరికాంబోజిరాగ ఆదితాళ నౌ హరికాంబోజిరాగ ఆదితాళ ఎందుకు నిర్దయ.

0: బ్రోచేవారెవరురా ఖమాస్ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య బ్రోచేవారెవరురా ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఇన్ రాగ్ సామ సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నీదు చరణములే గతి అని నెరనమ్మిన వాడనురా, త్యాగరాజస్వామి కృతి, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్ర చాపుతాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, నీదు చరణములే గతియని నెరనమ్మిన వాడనురా, ఎన్ రాగ్ సింహేంద్ర మధ్యమం, సెట్టు మిశ్ర చాప్తాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Saxo Recital by Sri Nedamanuri Nataraja and Party, supported on Special Dolu by Sri Nellur Mastan Babu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ నెడమానూరి నటరాజ బృందం వారి సాక్సోఫోన్ కచేరి వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ నెల్లూరు మస్తాన్ బాబు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ ఎ స్వాతి తిరునాల్ కంపోజిషన్ దేవ దేవ కలయామి ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు రూపక్ తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవ దేవ కలయామి మాయామాళవ గౌళ రాగం రూపక తాళం స్వాతి తిరునాళ్ కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri Nedumanuri Naraja and party, supported on special dolu by Sri Nellur Mastan Babu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ నెడమానూరి నటరాజ బృందం వారి సాక్సోఫోన్ కచేరీ విన్నారు. ప్రత్యేక డోలుపై సహకమందించారు శ్రీ నెల్లూరు మస్తాన్ బాబు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి ధన్యాసి రాగంలో త్యాగరాజస్వామి కృతి నీ చిత్తము నిర్మలము త్రిపుర తాళం.
2: Listen to a Carnatic vocal recital by Sri N.C.H. Parthasarathi. Accompanying artists are Sri Dwaram Satyanarayana Rao on violin and Sri P. Jayabhaskar on mridangam. Sri C.H. Parthasarathi begins his vocal recital. Sri Parthasarathi begins his vocal recital with Nee Chittamu Nirmalamu in Rag Dhanyasi, a composition of Tyagaraja Swami set to Triputa Tal.

0: ఇప్పుడు చక్రవాక రాగంలో త్యాగరాజ స్వామి కృతి సుగుణములే రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ చక్రవాకం. సుగుణములే సెట్ టు రూపక్ తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గారికచేరి వింటున్నారు వాది సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి స్మరణే సుఖము ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి He is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Jayabhaskar on mridangam. Continuing the concert, now listen to Smarane Sukhamu in Rag Janaranjani set to Aditaal, a composition of Saint Tyagaraja.

0: ఎన్నాళ్ళు తిరుగుదును. మందారి రాగం ఖండచాపుతాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు అ కృతి ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఎన్నాళ్ళు తిరుగుదును ఇన్ రాగ్ మందారి సెట్ టు ఖచాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అన్నమాచార్య కీర్తన సతులాల చూడరే కాపీ రాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: శ్రీ పార్థసారథి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ సతులాల చూడరే, అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ అన్నమాచార్య ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్రకచేరి విన్నారు. వాద్యకారం వయోలిన్.

0: పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సపణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shri N.C.H. Parthasarathi. Accompanying artists were Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Jayabhaskar on mridangam. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.